0: వెనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకుండా సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతా ఇదీరలా జీవిత రక్షణగాగి నాని వస్తున్నావతి హోగ్బేకే ఇది నన్ను ఈ జన్మదల్లి సాధ్యవిల్ల నిమ్మ నెలవిందల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దేనిత్తిక చెటువటికి వెళ్ళి నన్ను జీవనం కలుసుకుంటా నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకొట్టరే అదన్న దేవతగా యారు మెచ్చలిక్కిల్ల అంత ఈ సందర్భ ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నడసలిక్కి సాధ్యవిల్ల
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೌದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಇದನ್ನೆಲ್ಲ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇನೆ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.